రాజా పొన్ను అడివాడియమ్మా, కొంజ ఆనంద నాట్యం ఆడడి, నదియినில் ஆடடி, கொலுங்க கொலுங்க ஆடடியோ.